0: వెలవుదర్శన హయా వినాడి తీస్తికా ఎపిసోదన మీ దవసది జాతికల ఉత్తరాయి మండల దినం అదినల అదల ఉత్తరాయి పాత్వల నెల ప్రతిఫల సటహన్ కరాన్ని ఈ మే మాసే విసి జూని మాసే దేవనిదా
1: తున్వెనిద బదాద దవస
0: అపి బలము ఏ దవసది వార్తావన ప్రతిఫల మొనవగే ప్రతిఫలద కేలం హంచిన సంపతి దవసది క్రియాత్మకున జాగ్రహి హయదహస్ దసి హత్వన దినం వారే విదేర జాగ్రహి ఇంగ్రీస్ అక్షరే బాడుపాతునే ఎం ఇంగ్రీస్ అక్షరే జాగ్రహి అంక సటహన్ వరవా అంక బిందు అంక పహ నవతత అంక బిందు అంక హత అంక పహ సహ అవసానత అంక పహ ఏ దవసది జాగ్రహి అంక బాడుపాతునే మహాచిన సంపతలు త్రయి
1: గోవిసేత హారదహస్ హారసే 49వ జాగ్రహ దినం వారే ఈ దవసేది క్రియాత్మకునే డి ఇంగ్లీష్ అక్షరే వాసనావంత ఇంగ్లీష్ అక్షరే వెనుకొట జాగ్రహి అంక అంక 14 అంక 64 అంక 67 సహ అవసానేట అంక 72 విధియటై సటహన్ బెన్ని
0: ఎటకమ అపి అవధాన యము కనవ ఈ దవసేది ధన నిదహనే అలుతర ఈ ధన నిదహనే అలుతర ఈ దవసేది క్రియాత్మకునే జాగ్రహి దదహస్ దసేతి సత్వన దినం వారే విధియటై జాగ్రహి ఇంగ్లీష్ అక్షరే బాట పాతునే వై ఇంగ్లీష్ అక్షరే జాగ్రహి అంక సటహన్ వెడవ అంక 1 అంక హనహన జాగ్రహి 1507 దినం వారే దవసది క్రియాత్మకుడు జాగ్రహి లగ్న సంకేతే బాట పాతునే మేష లగ్న సంకేతే జాగ్రహి అంక సటహన అంక 2 అంక 9 అంక 10 సహా అవసానేట అంక 56
1: అది సంపద హస్యాసూదేవన జాగ్రహి దినం వారే దవసది క్రియాత్మకుడు ఎం ఇంగ్లీష్ అక్షరే వాసనావంత ఇంగ్లీష్ అక్షరే వెనుకుట జాగ్రహి అంక అంక బిందు అంక హత అంక పహ సహా అవసానేట అంక పహై జాగ్రహి అంక విధిహట సటహన్ వెన్నే
0: NLB Jaya Jagrahi Harse Hette Passana Dinam Vare Davasade Kriyatmakuna Jagrahi Ingris Akshare Bawada Patune W Ingris Akshare Jagrahi Anka Satahan Manu Anka Bindu Anka Deka Anka Ata Sahavasaneta Anka Bindu
1: Soba Davasak 323 Manu Jagrahi Dinam Vare Dhanu Lagnai Vasanavanta Lagna Sankete Bawada Patune Jagrahi Anka Anka 4 Anka 9 Sahavasaneta Anka 62 Wenakota Jagrahi Pravardhana Anke Satahan Wenawa 5383 Vidihata
0: జీవితే సిహినేట
1: వాసనాభే ఆశీర్వాదే
0: జాతికల ఉత్తరాయి మండలి ఉత్తరాయి పాత వెడి వెడి ఎన్ మిలదీగన్న లక్కడ మార్నింగ్ న్యూస్ అలర్ట్ హంగిన విలవ మధకరణం విలవ ఉదాసన హాయ్
1: వినాడి 35

11 వినాడి 42 విలాప్ అపి తోరగతుల అసన సింధు అక్క అపియాత్ రాజపక్షక సింధు అక్టమై మన తోరగిన తీయన్నే మెనవసుల గొడక్ గొడక్ విలాబిట క్షణప్రియ సింధు అక్వేచ్ గమేవేదా సింధు తమై మంగి లంకట లాస్తికరం తీయన్నే ఆ హితకం అపిట మెసేజ్ కరుపి ఆలు కట్టేకు తిన్న వేలవద్ మతక్కరం ఓన రాశి అయి ఎహిమ కియాన్నే గొడక్ స్తూతి మగే మెసేజ్ కి చుట్టాఖర కేవుపు ఇక్కడ కీల మెసేజ్ కి దాల తీయన్నే ఐదయ్యను వాగే మెసేజ్ కి మంగ సంపూర్ణమ కేవుని కొహిద హిటి వాహనం బాగిడహగిన హిరియద్దాన్ని అనేది హర ఏదకం అపి అనం అనురాధపురే పెద్దట అనురాధపురేట యాద్ది అనురాధపుర ఎయిర్పోర్ట్ రోడ్కి అపి సంజీవ్ అపి అహగిన ఇన్నోకెళ్ళ మన మెసేజ్ దాల్ తిన హాయ్ గీత్ కొహముద అపి తద సద్దరం లెక్కడహగిన ఇన్ని అపి అతకుతు కరగాన్న కీలా ఎదినోన వావ తాదరు నెగుతు కరగాన్న మే విలావే ఏవగేమ మడపాత పెద్దట యాద్ది లక్ష్మణ్ అపిట మెసేజ్ దాల తినవా తమర నిషాణి చేతన ఏవగేమ తేజ్ ఆవోర్ పుంచిపుత భాగ్య అవిష్క సమగ సేరువావిల కేడి సమర్ సింహవ తాదరు నెగుతు కరగాన్న కీలా మెసేజ్ దాల తీయన్నే లఖన్ రేడియో వైటిఎన్ సుబుదాసన ఖాట్ బీట్ విత్ గిహాన్ మహదా సింధువక్ దిన్ హలావత బ్యాట్రిక్ కరుణాపాల్ ఎవగేమ్ అన్ సహన్ శివన్ షనిల్ రష్మిదు లేలి ఎవగేమ్ మోనిస్టా వావతాదరుని ఆదరణ ఎగుతుకరగన్నో అఖిలా మెసేజ్ కి దాల తీయన్నే ఎవగేమ్ మాతలే పెద్దరే అది అపే కుమారు ఎరముదు గొల్ల కొహముద గుడ దవసకి అవతాదరు నెగదు కరగన్నో మే విలావే హ్యాకితు కరగన్న నాయని గామిని సుభాషిణి కట్టి మాధురు నెగదు కరగన్న కీలా మెసేజ్ కి దాల తీయన్నే ఆ ఎతకమ అప్పుడు నార్మల్ మెసేజ్ కరపు ఆలు కీపదని కుత్తిన అలవాతగదు కరగన్నో నీకు పన్నటమా అహలియ గుడైందులు అపే రామ్య అపి వాహగ్నిన్న వాకిల మెసేజ్ కద్దాల్తున్నా అది తమాల అక్కడ హార్ట్ బీట్ ఎక్కడ ఇస్తే మెసేజ్ కానే పొలవన్న చామికగే ఆయ ఎన్న పనమాగే సోంగిక దెన్న కీల మెసేజ్ కద్దాల తీను ఆ బలము ట్రై కక్దేనం అని వారెమ్మ మసే మగే మెసేజ్ గా తెమిహిట కేవల బలాన్న అకురు అడుపాడు నాం కియాన్ నిపాకిల మెసేజ్ కి దాల్తీనే హిమ అడుపాడు నేని హరియావత్ ఆదరణ నెగదు కరగాను అపే తమరా కుమారి గీతయ్య కెమతిన సింధు కిల్లన్న కివనేదా ఎనం జో పెరేరగ సోంగ్ కక్ దిన్న పులువంద అపే హషిని అంపారుందల మెసేజ్ కి దాల్తీన అనివార్యమ దిన్న జో పెరేరగ సింధు అపే తిబునద షాటకి శుభం శుభ దవసక్వే వాళ్ళఖండ సంజీవ రికిల్ల గస్కర్ వలిందన్న అపే అహగ్ని కిల మెసేజ్ కి దాల్తీనవా ఫ్రెండ్స్ ఉదయక సింధు కహము హెమో మెగదు కరగాన్న కీల మెసేజ్ కి దాల్తీనవా సియాల్ పరాదాయ్ హార్ట్ బీట్ వలట అదవత ఎదిరి అన్న హార్ట్ బీట్ ఎన్నో గీలా థ్యాంక్ యూ మెసేజ్ ఇక్కడ ఆదరణ నెగ్గుతు కరగాను సంజీవ్ యావత్ అభి అక్కడ హార్ట్ బీట్ వలట ఎనంగా అభి పియాద్గే మీ లసన సింధు హాలా ఆయన పెద్దరేమో ఆరాధన కర్మ ఎఫ్ఎం అనుతున్నా దశమ పహే ఎఫ్ఎం అనుతున్నా దశమ హదెన్ దిగడం వల్ల అఖండ తెక్కు వెళ్ళిన మీ పెద్ద మెసేజ్ కదా అనుపులు అన్నమాట అవి వాట్సాప్ వివృతాయి బిందు హతాయ్ బిందు ఎత్తున్నాయి అనుతున్నాయి పహాయి అనుతున్నాయి హత బిందు హతాయ్ బిందు ఎత్తున్నాయి అనుతున్నాయి పహాయ్ అనుతున్నాయి హత ఎక్కమంట మెసేజ్ కద్దాన్న బలాంగిన దవాళ్ళు ఎక్కవైన కాంగ్ మే పెద్దరైన కాంగ్ ఎక్కువ హాయ్ వినాడి హతలిస్ పహాయ్.

0: ఆతృతీయ తహార
1: సమానుగ్రహాయ
2: కోటి ఎకులహి దాన నిదానలో తరాయ 10 లక్షి ప్రథమ త్యాగం 20 లక్షి విలా రూపాయ లక్ష తుందాహ దాహ సీ హెట విసి త్యాగి డబల్ విలా కోటి ఎకులహి దాన నిదానేట రూపాయ 40 కొదట మేతి
3: లాంకే విశ్వాస దిను మార్క్స్ పెన్ సమూహ వ్యాపారే వితిన్ గేన్ పాపి తహరిన దెన్ నవ నిమావకిన్ ఎన డోమాస్ అంక్రే వీకటి మే అంత్రేక సాటంబర్ హిమికరణ కుమల్ల అదు అవతన్న 0117769579